అంటున మగనందు బాబు అనుకు అనుకు హారైలమ్మ ఐలం కాదు కాదు అదం చేయాలి హక్కతో పడే అను అందే ఐలం రేపు.